గమధని సగస నిధ నిధ మగ మగ గస ని సగస మంగళ చర నిజ నిధ నిధ ధమ ధమ మగ నిధ మధ.